0: డైరెక్టర్ జనరల్ ఆకాశవాణి హిక్చి రాజీవ్ కుమార్ జైన్ మనై రివ్యూ మీటింగ్ పొంగ్లోయి రీజనల్ ఛానల్ మేనేజర్ హోంగ్ నార్త్ ఈస్ట్ జోన్ మై ఔసి నియాతి ఆకాశవాణి శ్రీనగర్ మై మీటింగ్ నై ఆన్ హిట్ హోసి తంకన్ మాకా మీ నై మీటింగ్ తాంగ్మా హంగ్చా సంఖామ్ పొంగ్లోయి సేల్స్ కన్సమ్ కంటెంట్ హోంగ్ ఆకాశవాణి రీజనల్ ఛానల్స్ నియాతి నో నార్త్ జోన్ మై ఔసి హిట్కన్ మా కానం హో కేవీకే పపుం పారే లోయ్ కుప్తంగ్ సౌహా ఎస్ఎచ్జి మెంబర్స్ లుక్ బోరుం బ్లాక్ హౌ మనై వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నై పొంగ్లుయ్ కెండల్ హన్సమ్ సోప్ మేకింగ్ మై ఔసి నియాతి జోలాంగ్ మై లుక్ మనై కోసి తు హథింగ్ సౌచేట్ వన్ నిన్ సెప్టెంబర్ నె మై ట్రైనింగ్ తక్ ఔపిన్ మాయౌ department kan lung lem hong disaster management khan sam chawong mung arunachal pradesh hau nai mu nai hospital mock exercise nai hospital ha an loi kan si nia ti itanagar khan sam nahalagan mai luk manai ku si ti hathing sau 81 in september ne mai mock exercise nai tik ko kan tang mayao
1: HIV mai an chơ này trong sang ye hang cầm hang kiang tu bơ chau mai tăng mốt mai an dơ sa nam hồ HIV lượt phi mau cầm mau kiang si hôm non khiêm khiêm sơ dạ hành câu lục mê lục mấy chẳng phi nam hồ ta cân si mặt đà hôm năng hôm kín hoàm cân tư cân cốt cân cha lương yung gặp ye HIV này mau phi nam hồ HIV mày cá chỉ ao liềm ta a à khinh mày trong ye su ya su wan si u ni khem sa a à sa yao si nip su pin ka yau HIV mày pa cô ta an trong ao nam ta cá chỉ cá bê ta an tia con con ni con mani ao hai ta nam si kha trong ye national aids helpline lương lòng cầu chết mày call hit da anh ấy poi ma nữ public interest lục Arunachal Pradesh State AIDS Control Society DSS na logon nam ho
0: khăn sầm chả hăng mà này cầu kham tự khai này nam ho mà này ôi kham mày silent mung khum mày hà này thom tích hả